అస్మద్గురుభ్యో నమ అస్మత్పరం గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ సుతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. బ్రహ్మా మురారీ శ్రీపురంతకారీ భానో శశి భూమి సుతో బుధః